0: శ్రోతలకు మాహృదయ పూర్వక నమస్కారం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ మధ్యాహ్నపు వేళ మన బాలానందమనే తెలుగు కార్యక్రమం యొక్క ప్రసారం అవుతున్నది. అయితే మన కార్యక్రమం 45 నిమిషాలకు ప్రసారం చేశాం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ బాలానందమనే తెలుగు కార్యక్రమం విశేషంగా శనివారం నాడు మధ్యాహ్నపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తాం. అయితే పదండి శ్రోతలరా, మన ముద్దు ముద్దు పిల్లలరా, మొదలు పెడుతున్నాం మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం.
1: లేవలేడు, లేసిగు లాస్ట్ బెంచ్ ముద్దు మొహం.
2: టిఫిన్ బాక్స్ సర్ది చూడు, ఆయన చెయ్యి యూనిఫామ్.
1: మెస్ క్లాస్ నీల్ డౌన్, బెంచ్ మీద ఎక్కి చూడు.
2: లేట్ నైట్ పాలిష్ చెయ్యి, కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి.
1: డైలీ లేట్ గెట్ అవుట్,
2: నైట్ డౌన్ వికెట్.
1: హోంవర్క్ ఎస్కేప్,
2: డైలీ ఇదే టార్చర్ అండి.
1: చిలికి బిచిలికి,
2: బింబిలికి బిలాబీ.

బాలానందమణి తెలుగు కార్యక్రమం విశేషంగా డెడికేటింగ్ మన చిన్న చిన్న పిల్లల కోసం. పిల్లలు మన జీవితంలో ఎంతో అమూల్యమైన పాత్ర ఉంటుంది కదా, పిల్లలకు ఈ పాత్ర ఎంతో ముఖ్యంగా మన జీవితంలో. జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. పిల్లలు మన జీవితంలో ఉంటే అది ఇంకా అమూల్యంగా జీవిస్తూ ఉంటాం.

గుర్తించుకోండి. బాలానందమని తెలుగు కార్యక్రమం విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ ఈ మధ్యాహ్నపు వేళ ఎవరెవరు తమ భోజనం చేస్తున్నారో షురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటాం.

చిన్న పిల్లలు ఎంతో అద్భుతంగా జీవిస్తారు తమ జీవితం. ఆరోగ్యం గురించి మాట్లాడాలంటే మనం తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉంటాం. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఎంతో కష్టంగా పనిచేసి అద్భుతంగా గారాభంగా పెంచుతాం మన పిల్లలను కదా. అయితే కొనసాగిస్తూ మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మంచి మంచి పాటలతో మన పిల్లల కోసం.

0: చెప్పండి వచ్చింది.
1: జరుపుకుంటున్నామా రేపు సంగీత దినోత్సవం. సంగీతం అనేది మన సంగీత ప్రియులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. సంగీత ప్రియులు ఈరోజు ఈ జీవితంలో ఈ కాలంలో ఇటువంటి ప్రపంచంలో జీవిస్తూ ఉంటున్నాం. సంగీతం అనేది ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది మన జీవితంలో. విశేషంగా చిన్నప్పటి నుంచి మన పిల్లలలో సంగీతం అనే ప్రేమ బోధించాలి, నేర్పించాలి.

ఒకవేళ మన బాలానందమని తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తున్న పాటలని ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటాం. ఈ మధ్యాహ్నపు వేళ ఎవరెవరు ట్యూషన్కి వెళ్తున్నారు లేదా ట్యూషన్ నుంచి తిరిగి వచ్చారు ఇంటికి, ఆనందంగా కాలం గడుపుతూ ఈ శనివారం నాడు

0: బాలానందమణి తెలుగు కార్యక్రమం మధ్యాహ్నపు వేళ ప్రతి శనివారం నాడు ఇదే సమయం ఇదే ఛానల్ మీద ప్రసారం చేస్తాం. 45 నిమిషాలకు 1 గంట దాకా వింటూ ఆనందించండి.
1: ఇలాగే కెత్తిరేస్తూ ఉండు.

0: ఎంతో మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంటుంది కదా. పిల్లలు మన జీవితంలో లేకుంటే మన జీవితం శూన్యంగా అవుతుంది. అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాం, పిల్లలు మన జీవితంలో ఎంతో ఆనందం తెస్తారు కదా, అద్భుతంగా మన జీవితం జీవిస్తూ ఉంటాం. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా మనం తల్లిదండ్రులు ఎంతో గారాభంగా ప్రేమతో చూస్తాము మన పిల్లలను.
1: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చాబిల్లి, అంజలి అంజలి.

సంగీత ప్రియులారా, విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందమని తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తున్న పాటలని ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాం.

సమయం సమీపిస్తున్నది. మన కార్యక్రమం పూర్తి చేయడానికి 1 గంటల దాకా మన కార్యక్రమం వింటూ ఆనందించండి. విశేషంగా బాలానందమని తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका
2: శ్రోతలకు మా వందనములు, నమస్కారాలు. మీకు స్వరాల వేదిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ చెలి గిరీశాలిని. ఈరోజు శనివారం, జూన్ మాసానికి 20వ తేదీన. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నేటి చిట్టి కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. మీకు తెలిసే ఉంటుంది, రేపు మనం అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని. అయితే నేటికి మన స్వరాల వేదిక కార్యక్రమంలో మీకు నాద వినోదం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వింటూ ఉండండి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

శబ్దానికి మధ్య ఉండే నిశ్శబ్దమే సంగీతం. అందరికీ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే పాటలు మీకు అంకితం.

శ్రోతలు, మీకు తెలిసే ఉంటుంది, ప్రతి సంవత్సరం మన తెలుగు సాంస్కృతిక కేంద్రం వాళ్ళు సంగీత దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తారు అని. అయితే రేపు ఆదివారం సాయంత్రం 2 గంటలకు వాక్వాలోనున్న సెర్జ్ కాన్స్టాంటిన్ థియేటర్లో ఈ సాంస్కృతిక కార్యక్రమం జరగబోతున్నది. అయితే మీరందరినీ ఆహ్వానిస్తున్నారు, తప్పకుండా మీ కుటుంబంతో, మీ పిల్లలతో తప్పకుండా వెళ్ళి ఆనందించండి.

సంగీతం లేని జీవితం ఉప్పు లేని కూర రంగులేని చిత్రంలా ఉంటుంది. సంగీతం మన జీవితంలో మృదువైన భావాలు తెస్తుంది, ఒంటరితనంలో తోడుస్తుంది. సాక్షాత్తు శ్రీ సరస్వతీదేవి స్వరూపం సంగీతమే. కొందరికి ఆనంద భావాలు, కొందరికి జీవితమే సంగీతంతో సాగుతుంది. ఏ అర్థమున్నా సరే సంగీతం

నేత్తం అందరి జీవితంలో ఆనందమే తెస్తుంది. ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మీ చెలి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు. ఇంకా వెళ్ళే ముందు మీకు అంతర్జాతీయ సంగీత దినోత్సవం శుభాకాంక్షలు.